దోహాయ పురవ రఘుకుల తిలక మాధే. సీతేను అప్పుడే డోహాళే శ్రీరామాన సాంగితే. శ్రీరామానిహి హసూన్ తిచ్చా ఇచ్చాంచా ఆదర కెలా. మనాలే, జానకి, తుజీ ఇచ్చా లవకరాత్ లవకర పూరి కరిన్. పతి పత్నించా హా మనోహర సంవాద ఝాలా. త్యాచా దుసరా దివశీచీ గోష్ట. భద్ర నావాచా ఏకా గుప్తచరాన్ శ్రీరామాన సాంగితే రాజన్, సేతుబంధన ఆ రావణవధ యా దోన్ దైవీ కృత్యాబద్దల్ సారీ ప్రజా ఆపల్లా ధన్యవాద దేత ఆహె. పణ్ పణ్ కాయ్ సత్య తే నిర్భయపణే కథన కర. అశీ శ్రీరామాంచి అనుజ్ఞా మిళతాచ్ భద్రపుడే సాంగూ లాగలా. లోకాన ఏక కళత్ నాహీ కీ రావణాచ్యా ఘరీ రాహిలేలీ సీతా శ్రీరామానీ పరత్ పత్నీ కశీ మానలీ. తిచ్చాశీ ప్రణయ కరణ్యాత్ తనా కొంత ఆనంద హోత్ అసేల్. లోకపాల శ్రీరామచంద్రాంచ మన్ పునః విషణ్ణ ఝాలం. ఆప్ల్యా ప్రాణాంచీ శపథ్ ఘాలూన్ తనీ లక్ష్మణాలా ఆజ్ఞా కేలీ. లక్ష్మణా, జానకిలా వాల్మీకీ ఆశ్రమాచ్యా సన్నిధ్ నేవున్ సోడూన్ యే. లక్ష్మణాజీ కుణాహీ భవండాలా శ్రీరామాంచీ శపథ్ ఉల్లంఘిత ఆలీ నాయి. లక్ష్మణాన రథాతూన్ జానకీలా వన ప్రదేశాత్ నేలి. సీతేలా వాటలు ఆపలే డోహాళేస్ పురవలే జాత ఆహెత్. అసహ్య హోవున్ లక్ష్మణాన జెవ్హా సీతేలా ఖరం కాయ తే నివేదన కెలె, తెవ్హా తిచ్యా దుఃఖాలా విశ్వ థిట ఝాలం. గద్గద్ స్వరాత్ తీ లక్ష్మణాలా మనాలి, మద సాంగ లక్ష్మణా జావు కుఠే. मद सांग लक्ष्मणा जाऊ कुठे, पति चरण पुन्हा मी पाहू कुठे. कठोर झाली जेथे करुणा, कठोर झाली जेथे करुणा, गिळी तमिश्रा जेथे अरुणा, पावक जिंके जेथे वरुणा, जे शाश्वत त्याचा देठ तुटे. मद सांग लक्ष्मणा जाऊ कुठे. व्यर्थ शिणविले माता जनका, व्यर्थ शिणविले माता जनका, मीनच जाया नभे कन्यका, निकसत मानी कासे कनका, सिद्धीत तपाला आज विटे. मद सांग लक्ष्मणा जाऊ कुठे. अग्नी ठरला असत्य वक्ता, अग्नी ठरला असत्य वक्ता, नास्तिक ठरवी देवच भक्ता, पतिव्रता मी तरी परित्यक्ता, चरणीचा धरेसी कंप सुटे. मद सांग लक्ष्मणा जाऊ कुठे. प्राण तनूतुन उडू पाहती, प्राण तनूतुन उडू पाहती, अवयव कामग भार वाहती, बाह तसे मद श्री भागीरथी, अडखळे अंतिता विपळ कुठे. मद सांग, मद सांग लक्ष्मणा जाऊ कुठे. सरले जीवन सरली सीता, सरले जीवन सरली सीता, पुनर्जात मी आता माता, जगेन रघुकुल दीपा करिता, जगेन रघुकुल दीपा करिता, फलधरी रूप हे सुमन मिटे. मद सांग लक्ष्मणा जाऊ कुठे. वनात विजनी मरुभूमीवर, वनात विजनी मरुभूमीवर, वाढवीन मी हा वंशांकुर, सुखात नांदो राजा रघुवर, जानकी जनातुन आज उठे. मद सांग लक्ष्मणा जाऊ कुठे.